ఐక్యమను చురుమయ ఫిల్మత్లే గీత శిల్లే కుమార్ సను అని సదన సర్గం హంచ వజన్ ఇందివర్ హంచ గీత్ అని యా సంగతాక్ ఐచి చిత్రసంగీత కార్యవళ హంగా సప్తాహ.